కాలానుకాలు అనుభూత అంగు గట్మిత పారి గుణగను దారి మునుగన ప్రణామ నిరపేణి కామ అతదూత ప్రచాండు మితగత అఖండు అలిస్తే కర్మ అదృష్ట ధర్మం సర్వ ప్రణాడే అణదండ బాడేచరీ ఛంద ప్రసాద గోవిందే ముకందే ఉదారే బారే హరియంగ నిర్నామే కామే పంజంగ ప్రయాద ఛంద చతుర్ చక్ర కరతా చతుర్ చక్ర హర్తా చతుర్ చక్ర ధారణే చతుర్ చక్ర జారణే చతుర్ చక్ర భరతి చతుర్ చక్ర భరతి చతుర్ చక్ర పాలే చతుర్ చక్ర కాలే చతుర్ చక్ర వాసే చతుర్ చక్ర వాసే చతుర్ చక్ర మానే ఆయ చతుర్ చక్ర ధారణే ఆయ చాచరీ ఛంద నా సత్రయ న మిత్రయ న పరమగ్న పిత్రయ న కర్మగ్ న కాయ జన్మగ జాయ న చిత్రయ న మిత్రయ పరయ పవిత్రయ ప్రతి సది సదృశ కృష్ణ భగవతి ఛంద ప్రసాద కథతే క్యా శిజ దేశ క్యా పిజ బేస క్యా గంజ కర్మ క్యా పంజ పరమ క్యా పిజ లోక క్యా దిత శోక క్యా విధూత వర్ణ క్య విభూత కర్ణ హే రాజం ప్రవాహంకి ధర్మం తుజాయంకి అశోక వర్ణయంకి సర్వాపర్ణయంకి జగతం కృతియంకి సద్రం క్షత్రియంకి బ్రాహ్మణ స్వరూపయకి అనుపానుపాయ కే ఆదు దేవయకి అపపే వహయంకి చిత్రం విహీనయంకి కధీనయంకి రోజు రిజాక రిహి మిరహాక కే పాక భయ భయంకి గయ బుల్గయ వహయం కే ఆఫుల గుణాయంకి శాన శాయంకి కారణం కునిందయంకి రాజ గురిందయం గిరిముల్ కుమార్ హే రాజ గరీమ కే కర్మం కరీమ కే సర్వం కలియం కే సర్వం దలియం కే సర్వత్ర మానే ఆయం కే సర్వత్ర దానే ఆయం కే సర్వత్ర గావన కే సర్వత్ర భావన కే సర్వత్ర దేశాయ కే సర్వత్ర భేషాయ కే సర్వత్ర రాజాయ కే సర్వత్ర సాజాయ కే సర్వత్ర దీనాయ కే సర్వత్ర లీనాయ కే సర్వత్ర జాహు కే సర్వత్ర బాహు కే సర్వత్ర దేశాయ కే సర్వత్ర భేషాయ కే సర్వత్ర కాల కే సర్వత్ర పాల కే సర్వత్ర హంత కే సర్వత్ర గంత కే సర్వత్ర పేఖీ కే సర్వత్ర పేఖీ కే సర్వత్ర కాజ కే సర్వత్ర రాజ కే సర్వత్ర సుఖ కే సర్వత్ర పోఖ కే సర్వత్ర త్రాణ కే సర్వత్ర ప్రాణ కే సర్వత్ర దేశ కే సర్వత్ర భేషాయ కే సర్వత్ర మానే సదైవం ప్రధానే కే సర్వత్ర జాప్యాయ కే సర్వత్ర స్థాప్యాయ కే సర్వత్ర పానాయ కే సర్వత్ర మానాయ కే సర్వత్ర ఇంద్రాయ కే సర్వత్ర చంద్రాయ కే సర్వం కలిమయ కే పరమం విహిమయ కే ఆకలో లామయ కే సైవ కలామయ కే ఉసలో వజుమయ తమా మధుర జుమయ మేషుల సలామయ శ్రీకృత మదామయ గనీ ఉలస కాస్తాయ గరీ ఉల పరాస్తాయ బలందల మకాన జమీన ఉల జమాన తమీజల తమామ రుజు వల్ల దాన హరి ఫల జీ మర జకీన నేగల తరంగ హై అభేద పంగ హై అజీ జల నివాజ హై గనీ ఉల ఖరాజ హై ఇంద్రోక్త స్వరూప ధర్మోక్త విభూత హై ప్రభుక్త ప్రవాహ సుజోక్త సుధా హై సదైవ స్వరూప భేది అనూప హై సమాజ తో బ్రాజ హై సదా సర్వసాజ హై సమాజ తుల సలామ సవల కామ ఇంద్రవాస రూప గాధ అనూప వంగాద రూప నాస రూప అనంగీ అనామే తృపంగీ తృపంగ్ తృకామే తృవర్గ తృవాదే గంజే అగాది సువం సర్వభాగ్య సర్వా నరాగే తృపౌత స్వరూప సజ సూదై కృణర్కం ప్రణాశ హై పృథ్యుల్ ప్రవాస ఇంద్రోక్త ప్రవాహ సదైవం సదాయ విభౌత స్వరూప ప్రజోక్త అనూప ఇంద్రోక్త సదాయ విభౌత ప్రవాహ అనూక్త స్వరూప ప్రజోక్త అనూప చాచరీ ఛంద అపాంగ హై అనంగ హై పీఖ లేఖ హై అపర్మ కర్మ నాద జుగాద హై అజయ హై భయ భూత తూత హై అనాశ ఉదాస దంత బంధ హై అపగత విరగత అనాశ ప్రకాశ నజంత సనంత లేఖ దేఖ అలీఖ పీఖ కాయ గాయ సంభ గమ నీలానాద నత సనత జాత జాద చారుపట ఛంద ప్రసాద సర్వం హంత సర్వం గంత సర్వం ఖ్యాత సర్వం జ్ఞాత సర్వం హర్త సర్వం కర్త సర్వం ప్రాణం సర్వం త్రాణం సర్వం కర్మం సర్వం ధర్మం సర్వం జుగత సర్వం ముగతార సాబుల ఛంద ప్రసాద నమో నర్క నాశే సదైవం ప్రకాశే నంగం స్వరూపే అపంగం విభూతే పరమాథం పరమాథే సదా సర్వసాథే అగాధ స్వరూపే నిర్బాధ విభూతే అనంగీ అనామే దర్భంగీ దర్గామే
निरपंगी स्वरूपे सर्वंगी अनुपे न पुत्र न पुत्र न सत्र न मित्र न दाते न माते न जाते न पाते निरसाकं श्री गमितोमी गहै सुदैवं प्रवाहे जय अजय भगवती शांत दल प्रसाद हे जाहर जूर है कि हाजर हजूर है मिसल सलाम है समास तुल कलाम है कि सर्वद माग है कि उसन चराग है कि कामल करीम है कि राज करीम है के सर्वं कली हैं के सर्वं दली हैं के सर्वतर माने हैं के सर्वतर दाने हैं के सर्वतर गावने हैं के सर्वतर पावने हैं के सर्वतर देश हैं के सर्वतर पेश हैं